0: స్నేహభారతి తెలుగు కార్యక్రమం. స్నేహభారతి శ్రోతలందరికీ నీలిమ నమస్కారం. ఈనాటి మా స్నేహభారతి కార్యక్రమంలో శ్రీ ఆత్రేయ శర్మ గారి స్వీయ కవితలు, అనంతరం శ్రీమతి జి జగదీశ్వరి గారి ప్రసంగం, మానసిక ఒత్తిడిని పెంచే నేటి టీవీ ధారావాహికలు. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ ఆత్రేయ శర్మ గారి స్వీయ కవితలు.
1: ఔన్నత్యం మేడపై పెట్ట గోడపై పైకప్పుపై పావురాల కిసకిసలు విహారాలు, ఆహారాలు సమావేశాలు, పలకరింపులు పులకింతలు, రెక్కల టపటపలు, చిత్ర విచిత్ర విన్యాసాలు. అలజడి లేదు, ఆరాటం లేదు, కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ. తోపులాటలు లేవు, తోటాల పేలుళ్ళు లేవు, సొంతదారుడు లేడు, బాడుగవాడు లేడు, రిజిస్ట్రేషన్లు లేవు, రిజర్వేషన్లు లేవు, విభజనలు లేవు, కబ్జాలు లేవు. అయినా సామరస్య శాంతి సహజీవనమే. ఎత్తులో ఉన్నందువల్లనేమో ఆ ఔన్నత్యం. తదుపరి కవిత. పంటిపోటు ఎంతో దుర్భరమైనది మనకు తెలుసు. స్వానుభవంతో ఈ కవిత. శీర్షిక పంటిపోటు వచ్చరా. పంటిపోటు వచ్చరా, పంటి బిగువు పట్టిన వింటినారీ బిగియలాగి వదిలిపెట్టిన రెల్లులా, జిల్లుమనగా గుల్లుమంటూ వెక్కి వెక్కి సొమ్మసిల్లి నేలపైన పడి అదే పనిగా దొర్లితి. తేలుకొండి లెక్కను